0: గారె గారె
1: ఏ గరబడది
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక పట్టా
0: గారె గారె
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయా ఇదు ఏ
2: एक चतुर नार अम चोड़ गए एक चतुर नार अम पकड़ कर रखेगा जे
3: मेरे मन के द्वार ये भूत